ప్యారీ సాస్త్రము తన గురు నాని పాఠశాలి ఖిడీపులు ఆడి సర్వతమాయి పాయి ఆ ధన హో దూర్ నేడే తో చల్ కే హంస ఉడారి అమార్ కే సత్సంగ రూపీ మాన సరోవరి జుడ్ కే అజ ఓ దాత్ తుసీ వీ ప్రాప్త కీతీ హై జో తీజే గురు నానక్ నే గంగారామ నూ బక్షీ హై తో ఆ ਇਸ ਦਾਤ ਨੂੰ ਸੰਭਾਲੀਏ ਮਾਲਕ ਦੀਆਂ ਦਾਤਾਂ ਪ੍ਰਾਪਤ ਕਰਕੇ ਤੇ ਸਵਾਸ ਸਵਾਸ ਜਪੀਏ ਸਤਨਾਮ ਬਾਣੀ ਨਾਲ ਜੁੜੀਏ ਸਤਿਗੁਰੂ ਦੇ ਸ਼ੁਕਰਾਨੇ ਵੀ ਜੁੜੀਏ ਇਹਦਾ ਫਲ ਜੀਵਨ ਸਫਲਾ ਫਿਰ ਸਾਡਾ ਇਹ ਲੋਕ ਸੁਖੀਏ।